0: ఎనర్జీ హిట్స్ హాట్.
1: హలో, మిర్చి హెల్ప్ లైన్?
2: నహీం నహీం, హెల్ప్ లైన్ మిర్చి, బతావ్ సవాల్ క్యా హై?
1: అరే సర్, మేరా బచ్చా సవాల్ పూచ్ పూచ్ కే దిమాగ్ ఖా జాతా హై, జవాబ్ దే దే కే థక్ గయా హూ మే, క్యా కరూ?
2: అరే తుమ్ ముజ్సే క్యూ పూచ్ రహా హై, మే థోడీ నా తేరా బాప్ హూ.
3: ఉధార్!